నమో నిషంగిన ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగిణే నమో నిషంగిణ ఇషు ధిమతే నిషంగిణ ఇషు ధిమత ఇషు ధిమతే నిషంగిణే నిష